యక చతుర నార కరకే శృంగార యక చతుర నార కరకే శృంగార మేరే మన కే ద్వార యే అద్భుత జాత హమ మరత జాత హరే హే చతుర నార కరకే శృంగార పరతా।